రాక్షసం రామాయణ మహామాలరత్నం వందే అనిలాత్మజం లోకావిరామం రణరంగధీరం రాజీవ నేత్రం రఘువంశన